0: Le Catway, O San Francis Assisi, Salisenis Otsa Gielo, Anne Dudlanks Franciscan Wordo, Anne Striaka, Gladist Bitala Madrinso, Melgodlo.
1: Magirami Bawani Baini Yamela Kashailo.
0: Tensute Tuka Sanche, Yakazar Dunsi Visani Yakiswindu, Yadulusu Lagna Besu Zurilianku. అని ఎరంకు ఈ ప్రాదిసచి దిని జియోంచాకు ఈ తిస్రి ఓర్దు ఆరంకిలి అపప్ల బెసచి కైదే పళ్ళును లాయకని ఈ మగ్నచి అని ప్రాజితచి దిని జీవేత్
1: అని యాత్రిక్ జగు పరిశంకుల ముంతద్ నేవే తేకితే
0: పరిశంకుల మళ్ళారు లాను సువత్ మునోన్ అర్త్ ఎస్సు జగ్యారు మురి మాయని జిజు అంజా సంగి ఫ్రాన్సిస్సాకు డిస్ట్రిక్ట్ పొడుల్లో జగు అంగసర్ అసల్యా మౌంట్ లవెల్లా షాపులంత సెరాపు బొడువు డిస్ట్రిక్ట్ పొడోను ఫ్రాన్సిస్సచ అతాం పయాంకు క్రీస్తచే పాన్స్ గై కన్సైల్లే ఆ ఎరా ఇలి ఆమె వైరోసును మీటింగ్ ఒలాంతు అటో సురుకర్యాం ఒక గ్లాబ్ జాం జీసు క్రీస్తాక్ మోర్.

ఎదురు మున సర్ సం ఫ్రాన్సిస్ ఆసిస్ ఇచ్చ జీవిత వేర్ విండ్లలో జగ్వణ్ ముళ్ళో సుబిత్ నటాకమి ఐకలో అత ఐకవ్యా ఇక్ సుబిత్ కొంగ్ని పోద్ యా పోద సంగ్యా ఇసు కొంగ్ని ప్రసరంగ సర్ సంత పరత్ మెళ్తా ముక్లే కొంగ్ని ప్రసరం ఐకత్ర వరిడియు సారంగిక్షన్ 7.8 FM రంగ్ రంగాల్చినీ.

0: வாயி பிற வீட்டு ஜத்திர பெண்ணிகிந்து
1: ఈ ముంగే గడిపద పొరులను తూ వందు వంతే విరామం.

ఎంట్లో ఊళ్ళతో పరపడి ఊళ్ళు ఆ పడవ ఆశ ఇప్పుడు ఆయన కెడుతుబడి అవుతా.

0: ఇక్కడ నిజమనేది సాది కత్తుకు పోను లేదు
1: సాది కత్తు పోయి మళ్ళీ ఎంత రాదు
0: పడుకో అక్కడ సరి సాది కొన్నాడు
1: బుద్ధి కల్పవరత ఆమె నీలం అనుకో నిన్న ఏనల్లా చేసావు
0: అత ఐకి పోడాదు నమ్మ కాలద భైరవరస నా మూడద మని రాదు నమ్మ స్వార్థ కావడు అక్కడ పోతున్నా బుద్ధి వాళ్ళు
1: ఏరే ఎంత ఉల్లేరు అట్లా అంత ఉల్లేరు అంత తూ అది వరడు ఐకి పోడ దాడ పడుకు నమ్మ ఇంత పాత్ర ఉంటుంది అప్పుడు

0: ఏరందలా నికల బయట కొంచెం తప్పు శబ్దాలు బతుందనగ తప్పు పదాలు బతుందనగ అతను ఎంకల బయట బతుందనగ ఊర్ల నికల తప్పు సాంగతి ఎంత బతలే తమ నన పెట్టి బలాలక ఒట్టు చేత బతుకుతప్ప
1: భారీ విషయాన్ని భారీ విషయాన్ని అదే కాండల నికల నెగ్గి బలాలక ఇప్ప పండరత ఎంత నన 30 ఆల వేళ జ్ఞాన్ బర్ప

0: కేమరవల్ల మంత్రి చందుగడి అన్యాయమంత్రి ఈ విషయం తెలియదు. మూలితల గడి ఎలా కనబడి అవినందర్తి ఇడగేది కనబడి ఎంత మంత్రం కలుగు అంచాది దేవన్న బల్లం అన్యాయముల పర్వతం కేమరబల్లలు చందు విడిగి సరి అయిన అన్యాయ పర్వతం కలిగి
1: నిన్న ఒలిత బుద్ధిని తూపాయన
0: ఒలిత బుద్ధి పడ
1: ఒలిత బుద్ధులు మాత్రం నిన్న తూపాలు వంచి మాట్లాడమంటే నిన్న గడి కల్లిని ఇంచి మాట్లాడ పోయింది నాకు నీకు మోసకార్య శుద్ధి కొట్టి తెలియ పోయింది ఎట్లా మాట్లాడమంటే దేవన్న బల్లన కారు పత్తి తూపాడ పతికారు.
2: ಇದುವರೆಗೆ ಕರ್ನಾಟಕ ತುಳು ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿಯಲ್ಲಿ ನಡೆದ ಕಾನದ ಕಟದಿರು ತುಳು ಯಕ್ಷಗಾನದ 5ನೇ ಕಂತು ಕೇಳಿದಿರಿ. ನಡೆಸಿಕೊಟ್ಟವರು ಸತ್ಯಸಾರಮಾನಿ ಯಕ್ಷಗಾನ ಕಲಾಮಂಡಳಿ ಮಿಜಾರು. ಕೇಳ್ತಾ ಇರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.
3: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM.